శోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్ర